0: హలో, ఆకాశవాణి విజయపుర కేంద్ర. హలో
1: హలో సార్, నమస్కారం.
0: నమస్కార, యారు ఇల్లింది మాట్లాడుతుంది?
1: బెళగాం జిల్లా అత్ని తాలూకు అడిగప్ప. అడిగప్ప సార్,
0: బెళగాం జిల్లా అత్ని తాలూకు
1: కటిగేరి
0: కటిగేరింద అడవ్యాప ಅವರು ಮಾತಾಡಕತ್ತೀರಿ?
1: ಹೌದು ಸರ್.
0: ಅಡವ್ಯಾಪ ಅವರು ಪ್ರಶ್ನೆ ಕೇಳಿಸ್ಕೊಂಡಿರಿ.
1: ಹೌದು,
0: ಉತ್ತರ ಹೇಳ್ತೀರಿ? ಹಂಗಂದ್ರ
1: ಮೈಸೂರು ಸರ್.
0: ಮೈಸೂರು ಅಂತೀರಿ?
1: ಹೌದು ಸರ್.
0: ಮೈಸೂರು ತಪ್ಪದ್ರಿ ಉತ್ತರ. ತಪ್ಪದ್ರಿ ಕಾರ್ಯಕ್ರಮ ಕೇಳ್ತಾ ಇರಿ. ಇನ್ನೊಬ್ಬರ ಕೇಳುಗರನ್ನ ನೋಡೋಣ, ಯಾರು ಉತ್ತರ ಹೇಳ್ತಾರಂತ. ಇಲ್ಲಾಂದ್ರೆ ಉತ್ತರ ನಾನು ಹೇಳ್ತೀನಂತ.
1: ಹಾಂ ಮಾಡಿ ಸರ್. ನಮಸ್ಕಾರ,
0: ಧನ್ಯವಾದ ರೀ ಕರೆ ಮಾಡೋದಕ್ಕೆ.